0: పార్వతి
1: మెదవతి
0: అలరినా
1: చిరిహినా
0: మధువికా
1: సోపుగా
0: నదరి దిత్రదుం దన ఒరెత్తాల కన చోక్తూల చన దేక్ వేల్కి కన ధర ధర అనురాధా
1: ఉగహదా
0: অনুরাধা
1: বোকাহাদা
0: জলে পড়ে যা জলে পড়ে যা জলে পড়ে যা